శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా మధ్యాహ్నం వేళ 12:00 సమయం, 12:01. ప్రియమైన శ్రోతలారా, మీరు కుశలంగానే ఉన్నారని శుభ నమ్మకంతోనే, బహు ఆనందంతోనే ఈ విశేషమైన గంటసేపు మన వార ప్రసారం ఆదివారపు కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మొత్తం ఈ కార్యక్రమంలో మీరు ఉంటే సరిగ్గా 1 గంటకు ఈ కార్యక్రమం

యొక్క ముగింపు. అంటే ఈరోజు కూడా ప్రతి ఆదివారంలానే మన ఈనాటి గంటసేపు కార్యక్రమంలో ఎన్నుకున్న చక్కనైనవి పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటారు.

అవునండి ప్రియమైన శ్రోతలారా, ఈ ఆదివారం 16 తారీఖున ఆగస్టు నెల అంటే శుభ వీకెండ్ యొక్క ద్వితీయ రోజున విశ్రాంతి యొక్క 2 రోజులు అనుకుంటున్నాను. మీరు హాయిగానే కాలం గడుపుతున్నారు అండ్ ఆహ్లాదకరమైన ప్రసారం ఇంపైన స్వరాలతో కూడిన పాటలు మీరు బాగా మెచ్చుకుంటున్నారు కూడా.

అవునండి, ఈ శ్రోతలారా మీరున్న ముతారా. కొద్ది క్షణాల క్రితమే మొదలు పెట్టిన కార్యక్రమం పన్నెండుకి సరిగ్గా ఇప్పుడు 12:23. కొన్ని చక్కనైనవి 90s లో ఉన్న పాట తరువాత వినండి. ఇది 1995 విడుదలైన ప్రేమ ఇన్ ద వాయిస్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

సరే శ్రోతలారా, ఎవరెవరు ఈ సమయం హాయిగా ఇంట్లో కూర్చుని మీ లంచ్ చేస్తున్నారంటే బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో, సో మన కార్యక్రమంలో ఎన్నుకున్న పాటలు మీరు బాగానే ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ సమయం చాలా మంది కూడా ప్రయాణంలోనున్నారు. యూ హ్యావ్ ఎ వెరీ సేఫ్ డ్రైవ్ ఎక్కడికైనా. And enjoy the nice music ikkada mana AM2 radio channel meeda Mutyala Swaralu.

అవునండి శ్రోతలారా, సరిగ్గా ఇప్పుడు సమయం 12:30 అయింది. ఇంకా ఇంచుమించుగా 15 నిమిషాల్లో మిగిలినవి నిమిషాల్లో మన కార్యక్రమం 1 గంటకు పూర్తి అవుతుంది. సో ఈ సమయాన అనుకోండి మీరు ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్, ఒక చిన్న డెడికేషన్స్ చేయాలనుకుంటున్నారంటే 5251700 మీద పంపవచ్చు. 5251700 మీద పంపవచ్చు.

అవునండి శ్రోతలారా, బ్రహ్మాండకరమైన మన ముత్యాల స్వరాలు తెలుగు గంట సేపు కార్యక్రమం ఇంకా ఒంటి గంటకు పూర్తి అవుతుంది. ఈరోజు విశేషంగా మీ శ్రవణానందం కోసం ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా మెచ్చుకున్నారని నా శుభ నమ్మకం. శుభ ఆదివారం కూడా ఈ వీకెండ్ యొక్క ద్వితీయ రోజు పూర్తి అవుతుంది. నేను అనుకుంటున్నాను రేపటి యొక్క శుభ సోమవారపు రోజున బ్రహ్మాండకరంగానే దివ్యంగానే దైవానుగ్రహాలతోనే మొదలు పెట్టాలని కోరుకుంటూ, ఇంకా విశేషంగా మూడో అవధి మా విద్యార్థులు ఉపాధ్యాయులు మొదలు పెడతారు రేపు బ్రహ్మాండకరంగా ఈ చిట్టి చివరిన అవధి మీ కందరి కోసం ఉండాలని నా మనవి. ఇక దైవానుగ్రహాలు ఉంటే ప్రియమైన శ్రోతలారా మళ్ళీ మరొక తెలుగు కార్యక్రమంలో కలుద్దామరి. ఇంతటితోనే సమాప్తం. విత్కోలు, నమస్కారం. హరి శ్రీనివాస.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం పదండి శ్రోతలరా సమయం వ్యర్థం చేయకుండా మన ఈ రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మొదలు పెడుతున్నాం మంచి మంచి సినీ పాటలతో మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది మీ అజయ్ వందన ఈ 20 నిమిషాలకు మీతో ఉంటుంది ఆనందించండి

సినీ లోకంలో మంచి సినీ పాటలతో ప్రసారం అవుతున్నది మన స్వరాల వేదిక రాత్రి వేళ కార్యక్రమం. ఎక్కడికైనా వెళ్ళి వచ్చి ఉన్నారు, జాగ్రత్తగా కారు నడుపుతూ ఉండండి, మీ గమ్యస్థానాన్ని భద్రంగా చేరండి. కారు నడుపుతూ ఉంటున్నారు లేదా ఇంట్లోనే ఉంటున్నారు, సమయం గడుపుతున్నారు మీ కుటుంబాలతో, పిల్లలతో, బంధువులతో, తప్పనిసరిగా మన కార్యక్రమం వింటూ ఆనందించండి.

అలాగే రాత్రివేళ మంచి సినీ పాటలతో మీ ఆనందం కోసం ప్రసారం అవుతున్నది. ఆనందంగా సమయం గడుపుతున్నారు మీ ఇంట్లో లేదా బయటికి వెళ్తున్నారు. అయితే కొనసాగిస్తూ మన కార్యక్రమం ఈ రాత్రివేళ

ఈ చివరి పాటతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.